0: గారె
1: గారెడ
0: గారె గారె
1: సూర్య బదల
0: గారె గారె
1: అమ్మకు పట్టాలి
0: గారె
1: సూర్యకి ధర దీ సూర్య